0: Viewer, there is a video from Vishakhapatnam in Andhra Pradesh tonight that is extremely difficult to watch, so I advise viewer discretion. Maybe you've seen it already. Six-year-old Pranay Teja is standing before his teacher at the Little Garden School. Even in these low-resolution CCTV pictures, you can tell that he is terrified. He's being scolded by his teacher. You can see the little boy crying, trembling, almost shivering with fear. The teacher then slaps him, and moments later, Pranay simply keels over. He falls into the teacher's lap. He was rushed to hospital where he was declared dead. Now, we need to be a little careful. We do not yet know precisely why Pranay died. Was the slap directly responsible? Was there an underlying medical event? Did extreme panic or distress contribute? Those are questions for the investigation and medical evidence to establish. But here is what we do know, and we cannot mince our words. Pranay Teja's final moments, and he's just 6 years old, was spent terrified. This child was visibly frightened, was being scolded and humiliated. His clothes were being taken out or loosened, and he was then physically struck by the very person whose responsibility it was to keep him safe. And perhaps that is why this video has shocked India so deeply, because corporal punishment is hardly some unfamiliar horror in our schools, right, viewer? People of my generation will remember this very well. A slap, a ruler across the knuckles, getting your ears pulled, being publicly humiliated in the classroom. We laughed about it later, even romanticized it and joked about how this was the way to bring kids up. We normalized it. We are guilty of that. Except the law does not. Section 17 of the Right to Education Act expressly prohibits both physical punishment and mental harassment of children, with disciplinary action prescribed for violations of the kind you've just seen Pranay Teja subjected to. NCPCR guidelines explicitly include slapping, intimidation, ridicule, shaming and humiliating scolding. Now, as the circumstances of Pranay Teja's death are being investigated, perhaps that haunting image of a tiny boy simply collapsing after being slapped should force us to confront something larger. Why does it terrify us so much? Perhaps because for millions of Indians, watching Pranay tremble brings back memories of a school culture we were taught to accept. A culture that children should never have had to accept at all.
1: ఉదయం లేచాడండి బాబు. బాబు లేచిన తర్వాత స్కూల్కి వెళ్ళాలన్నాడు. స్కూల్కి వెళ్ళాలన్నాడు. ఒకసారి అడిగాడు, రెండోసారి అడగలేదు. పోలేనా, సెలబ్రేట్సాం కదా, ఎగ్జామ్స్కి టైం ఉంది కదా, వెళ్ళిపోనానా అంటే సరే వెళ్ళిపోతున్నానా అని చెప్పేసి అన్నాడండి. కరెక్ట్గా మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అంత బాగానే ఉందనుకో, పండుగ అంటే నాకు ఫోన్ చేశారండి. నాకు స్కూల్లో ఒక్కరు కూడా నాకు ఎవరూ చేయలేదండి. ఆ పక్కన ఉన్న వంట మా బావ దగ్గర వంటలో పనిచేస్తున్నా, వాళ్ళు నాకు చెప్పారు ఫోన్ చేసి ఇలా అయిందని చెప్పేసి. ఇక్కడ తీసుకొచ్చే లోపు కేసులో చనిపోయాడని చెప్పాడండి. అందుకన్నా నాకు ఏం తెలియదండి. స్కూల్లో సీసీటీవీలో చెక్ చేస్తే మేడం గారు జడిపించారండి, సెట్ తిప్పించి కొట్టవాళ్ళు పడిపోయాడండి. జడిచిపోయి అక్కడ చచ్చిపోయాడండి. డాక్టర్ గారు అక్కడ చెప్పారు చనిపోయి అరగంట అయ్యిందండి అని చెప్పారండి.
2: స్కూల్లో ఈ సంఘటన 11:22 నిమిషాలు జరిగిందండి. సో జరిగిన వెంటనే బాబు ఇలాగా సార్ హోంవర్క్ బుక్ తీసుకొస్తే బుక్ తెమ్మని చెప్తే ఒళ్ళు పడిపోయారు సార్ అని చెప్తే టీచర్ చెప్తే నేను ఏం చేశానంటే అప్పుడు వెంటనే పక్కన శ్రీనివాస రెడ్డి హాస్పిటల్కి నియర్ బై తీసుకెళ్ళాను. అతను వెంటనే హార్ట్ ప్రాబ్లంలో ఉందండి, మీరు వెంటనే కేజీస్ తీసుకెళ్ళమని చెప్తే నేను వెంటనే కేజీస్కి తీసుకుని వెళ్ళాను. వాళ్ళు అక్కడ ఫస్ట్ ఎయిడ్ వచ్చేసి 10-15 నిమిషాలు చేసిన తర్వాత బాబు పల్స్ లేదని చెప్పారు. సో మేము ఆల్రెడీ బాబుకి అయిన వెంటనే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసాం, కాల్స్ చేసాం. కాల్స్ అవ్వకసరికి ఇద్దరు టీచర్ని పేరెంట్స్ నుండి పంపించాను.